ప్రేయం పవిత్రం పునీతం గతాకం న జాతం న పాతం న మిత్రం న మంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న వర్మం న సర్వం న సాకే న వర్మం న చర్మం న కర్మం న వాకే న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే